0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి సిద్ధి వినాయకం, షణ్ముఖ ప్రియరాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
2: Listen to a Carnatic vocal recital by Srimati G. Srividya. Accompanying artists are Shri M. Suryadeepti on violin and Shri P. Jayabhaskar on mridangam. Srimati Srividya begins her vocal recital with Siddhi Vinayakam, a composition of Muthuswami Deekshithar in Raag Shanmukha Priya set to Rupak Taal.

0: శాంతము లేక సౌఖ్యము లేదు. సామరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ, శాంతము లేక సౌఖ్యము లేదు, ఇన్ రాగ్ సామ సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శ్రీవిద్య గాత్ర కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి మృదంగం పై శ్రీ పి జయభాస్కర్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసు స్వాధీనమైన శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి కృతి మిశ్రచాపు తాళం
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic vocal recital by Srimati G. Srividya. Accompanying artists are Shri M. Suryadeepti on violin and Shri P. Jayabhaskar on mridangam. Srimati Srividya continues her vocal recital with a composition of Saint Tyagaraja, Manasu Swadhinamaina, in Rag Shankarabharanam set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి గోవర్ధన గిరిధర బిందుమాలిని రాగం ఆదితాళం నారాయణ తీర్థ తరంగం.
1: శ్రీమతి శ్రీవిద్య కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ నారాయణ తీర్థ తరంగం గోవర్ధన గిరిధర ఇన్ రాగ్ బిందుమాలిని సెట్ టు ఆదితాళ్.

0: నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయోలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగం.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు అముత్తుస్వామి దీక్షితార్ కృతి శ్రీ సరస్వతి రాగ్ ఆరభి సెట్టు రూపకతాళ్.
0: కార్యక్రమంలో ముందుగా శ్రీ సరస్వతి ఆరభిరాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితుల కీర్తన.

0: Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you are listening to vocal recital by Sri Malladi Narayana Sarma.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మల్లాది నారాయణ శర్మ గాత్రకథ వింటున్నారు.
0: నౌ యుల్ బి లిస్నింగ్ టు ఎనదర్ త్యాగరాజ కృతి సనాతన పరమపావన ఇన్ రాగ్ ఫలమంజరి సెట్ టు ఆదితాళ్.
1: తరువాత సనాతన పరమపావన ఫలమంజరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.